0: భగవాన్ విష్ణు మంగళం గరుడ ధ్వజ మంగళం పుండరీకాక్ష మంగళాయ తనుహరి ఏక్ పటక్ శుద్ధ మనగరి శిలాకుదాయ పట్టి ఔటా రేడియో రాక్నోస్
1: కాళికాయాభ్యం
0: 95 శ్రమణ గణం తత్పశ్చాత్ సంఘ సంఘై సంపూర్ణ కార్య సిద్ధి.